0: డాక్టర్ కాపరమేశ్వర మురుగనానదేవయ్య గురించి మాంజయ్యుల్ నాటకం నాటక కాపీయం పగుది ఎట్టు బూండ్రవన్నారు ఇదా కాలే
1: కాలే